0: Yes.
1: Oh, look at me.
0: Ye. ప్రవృత్తి క్వార్దా ఉనా ముఖద్ మాలిగా వత్తి పుంచి పెంగు రోటికా పెంగిరు పెంగిరు పెంగి రోటికా మే ఇక ప్రేమయాక్ బిదాగన్న బెరు రెండు వేలా తీయను మేక కిలవర వెన్ని దెన్నెక్కి జీవిత హేమి వేళ ఎక్కినెక్ రోహెలి నెవెతిలా ఏ పిహియ వనపుకేనా పోలీసీట మాటు వేళ రైట్ మేక హొందమ కథావ తమాయి మీకు హేతువ
1: మొక్కది హేతువ దెన్
0: ఓయ్ మాలిగా వత్తే మే 19 హెమిరిది పెంబతియా
1: పెంబతియా ఓకే
0: మే పెంబతియ
1: హట కనడ వేన్ ఇండేతి
0: బంబరు కీప దనకుట ఏకపార పెం కరలా
1: ఓ మై గాడ్
0: మమ కియన్నే ఎహెమ ఉనహవ
1: ఓవ వెన్నోని
0: ఎహెమ వెన్నోన్నే
1: ఏనా ఏకపార పెం కరని ఈ మొకట
0: ఇది మమ కియన్నే యా ఎహెమ కరామ మే బంబరు మొగో కొటాగ
1: ఎదురు బెదా గండి బరి వెన్నది మీ అమ్మకి మగి కీలా రెండు వెన్నది
0: ఓ కరావాక్ తీయన్నే
1: ముగద్దు
0: ముందే ఇన్నే
1: ఇక మాలువాడు
0: ఇక మాలువా దెన్ ఓయ్ జన సంగణనే అనువ బెలువొత్ ఎహెమ కాంతావు లంకావి వెడి
1: వెడి వెడి వెడి
0: హరిది బెదల బెలువొత్ ఎహెమ ఇక కాంతావుగడ పిరిమియో దెన్నెక్ విదర ఇన్న
1: ఓ ఇన్న పొలువాగే విదిట దెన్నెక్
0: తుందెనెక్ దెకమారక్ విదర ఇన్న
1: దెకమారక్ హరి
0: దెన్ ఎహెమ తీయద్ది ఐ మే ఇక గ్యాన్ లమేక్ వెనువిన్
1: రెండు వెన్నే
0: రెండు వెన్నే
1: హేతు హోయాగత్తద
0: එහෙම රණ්ඩු වුණත් මං කියන්නේ ඇයි මේ තරම් ජීවිත හානි කරන තැනට යන්නේ
1: ඒක තමයි ළමයින් ගැන හිතෙන් හරි ක්‍රෝර වෙලා තියෙනවා නේද අර කෙනෙක් මට නැත්තම් ආටත් නෑ වගේ එකක් තියෙනවා නේද දැන් එහෙමයි
0: දැන් මම සමහර වෙලාවට කතා තියෙනවානේ දැන් මේ අවුරුදු 19ක් වෙලාවත් මේ පුංචි වැඩවුටුගේ මේ මං එකයි පැංගිරෝ කියලා
1: කියන්නේ
0: මේ පැංගිරෝ දන්නේ නැද්ද මුහුණ එකමාළුවා
1: දින්නේ
0: ඔය කතා කියන ඒවා තියෙනවානේ ඈ එකවරක් ඔබට මායපානම් සිය දහස් වාරයක්
1: ඔබට